ఎక చతుర నార కరకే సింగార్ ఎక చతుర నార కరకే సింగార్ మేరే మన కే ద్వార్ ఎ

0: గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార కరకే సింగార ఎక చతుర నార బడి హోషియార్ మేరే మన కే ద్వార యే ఘుసత జాత్ అప్నే హి జాల్ మే ఫసత జాత్ హమ్ మరత